0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.
2: లిసన్ టు అ కర్ణాటక్ జలతరంగ్ రిసైటల్ by Shri Mangalampalli Suryadeepthi. Accompanying artists are Shri B.S. Narayanan on violin and Shri P. Jayabhaskar on mridangam. Shri M. Suryadeepthi begins his Jalatarang recital with Raghunayaka, a composition of Shri Tyagaraja Swami in Rag Hamsadhwani set to Aditaal.

0: ఇప్పుడు ఆనంద భైరవి రాగంలో తమశాస్త్రి కృతి మరి వేరే గతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి మరి వేరే గతి ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు మిశ్రచాపు తాళం.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంఘాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాడచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహనగంలో త్యాగరాజస్వామి కృతి ఎవరు.

0: రా నిన్ను వినా మిశ్రచాపు తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ జలతరంగ్ రిసైటల్ బై శ్రీ మంగళం పల్లి సూర్యదీప్తి, అకంపనీడ్ బై శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ నౌ లిసన్ టు ఎవరురా నిన్ను వినా, a composition of Thyagaraja Swami in Rag Mohana set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా
1: భజన్.
2: శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి కంక్లూడ్స్ హిజ్ జలతరంగ్ రిసైటల్ విత్ భజన్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic Jalatarang recital by Shri Mangalampalli Surya Deepthi, accompanied by Shri B.S. Narayanan on violin and Shri Jayabhaskar on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: You're listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you're enjoying Nadaswara recital by Sri Elamantha Venkateswarlu and Party.
1: Carnatic Sangeetam Karyakramamlo Sri Elamantha Venkateswarlu Brindam Vari Nadaswara Vadya Kacheri Vintunaru. Pratyeka Dolupai Sahakaram Andistunnaru Nedumaduri Lakshmi Narayana.
0: Now you'll be listening to a Swati Thirunal composition, Ragam Malika, set to Rupak Thal, Bhavayami Raghuramam.
1: కార్యక్రమంలో తరువాత భావయామి రఘురామం స్వాతి తిరునాళ్ విరచిత రాగమాలిక వింటారు రూపక తాళంలో.

0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్, శ్రీ ఎలమంద వెంకటేశ్వర్లు నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజస్వామి కీర్తన. నగుమోము గనలేని ఇన్రాగ్ అభేరి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నగుమోము గనలేని అభేరి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed Nadaswara recital by Sri Ellamonda Venkateswarlu and party, supported on special dolu by Sri Nedumanuri Lakshmi Narayana. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎలమంత వెంకటేశ్వర బృందం వారి నాదస్వర వాద్య కచేరీ విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ నిడమానూరి లక్ష్మీనారాయణ. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: डिप्लोमा के साथ साथ संगीत में एमए डिग्री हासिल की है और आईआईटी खड़गपुर में एमबीए डिग्री भी प्राप्त की है।
1: श्रीमती सात्विका मोहन इज एन ए ग्रेड आर्टिस्ट ऑफ आकाशवाणी एंड दूरदर्शन एंड एन अकम्प्लिश्ड कर्नाटिक क्लासिकल वोकलिस्ट एंड वायोलिनिस्ट। शी रिसीव्ड हर इनिशियल ट्रेनिंग अंडर श्रीमती वी ललिता फॉलोड बाय अडवांस्ड ट्यूटेलेज अंडर విదుషి శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి ఆఫ్ ద రినౌండ్ విష్ణుభట్ల సిస్టర్స్ అండ్ ఫర్దర్ అడ్వాన్స్డ్ గైడెన్స్ ఫ్రమ్ విద్వాన్ శ్రీఢి రాఘవాచారి ఆఫ్ ద ఇల్లుస్ట్రస్ హైదరాబాద్ బ్రదర్స్ ఏ చైల్డ్ ప్రాడజీ హూ ప్రజెంటెడ్ హర్ మెయిడెన్ కన్సర్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 షీ వాజ్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ బాలరత్న టైటిల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షీఈస్ ఎ రెసిపియంట్ ఆఫ్ ద సీనియర్ స్కాలర్షిప్ ఇన్ కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ అవార్డెడ్ బై ద సిసిఆర్టి Ministry of Culture, Government of India, and achieved national distinction by securing first prize in classical devotional music and second prize in Carnatic classical vocal music at the All India Radio National Music Competitions in the same year. Becoming a second generation Akashwani National Prize winner, she has performed extensively at eminent sabhas, prestigious music festivals, and leading cultural institutions across India. She holds diploma in Carnatic vocal and violin, an MA in music, and an MBA in human resource management from IIT Kharagpur.
0: आज रात के इस कार्यक्रम में आपके साथ संगत करने वाले कलाकार हैं वायलिन पर श्री ओ राजशेखर मृदंगम पर विद्वान